ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటన భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు ఇతర అంశాలపై ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం కారణంగా పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు నిన్న పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల నిరసన కారణంగా లోక్సభ 7 సార్లు వాయిదా పడగా రాజ్యసభ 6 సార్లు వాయిదా పడింది. ఈ అంతరాయాల కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య దిగువ సభలో కేంద్రం తరఫున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రస్తుతం ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయ

0: న్యాయమూర్తుల సంఖ్యా చట్టాన్ని మరింతగా సవరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు 9 మంది నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యులు ఎగువ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉభయ సభల్లోనూ నీట్ మొదలైన అంశాలపైన గందరగోళం చెలరేగడంతో సభలు ఇవాళకి వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం తెలియజేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 24,162 కోట్లకు విలువ పరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ కార్యక్రమాలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. వ్యక్తుల మధ్య P2P వ్యక్తి నుంచి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించినట్లు కూడా మంత్రి తెలియజేశారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి నిన్న ఈ విషయం తెలియజేస్తూ ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని లేదా అమల్లో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింతగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని ప్రారంభించిందని కూడా మంత్రి చెప్పారు. తన 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర మాసిడోనియా చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. మాసిడోనియా అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోవ్స్కా డాఫ్కోతాతో ద్రౌపదీ ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ఆమె ప్రధానమంత్రిని, అసెంబ్లీ స్పీకర్ను కూడా కలుసుకుంటారు. ఉత్తర మాసిడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఫార్మాసిటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, ఐటీఈఎస్ వంటి ప్రాధాన్య రంగాల్లో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు ఆసక్తి కలిగి ఉన్నాయి. అంతకుముందు మోల్డోవాలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత మోల్డోవాల మధ్య మరింత విస్తృతమైన ఆర్థిక సంబంధాల కోసం ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు.
1: India also offers good business opportunities for Moldovan companies for trade and investment. We remain committed to fostering a transparent, predictable and investor-friendly business environment. I invite Moldovan businesses to come and explore India. I also encourage Indian businesses to look at the opportunities in Moldova. Your enterprise, vision and commitment will be instrumental in building enduring economic partnerships.
0: చీసినౌలో జరిగిన భారత మోల్డోవా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి తన పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. యుక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న MV గోల్డెన్ లియో అనే నౌకపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో 4 భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో విషమమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సంఘటన జరిగిన సమయంలో 5 భారతీయ పౌరులతో కలిపి మొత్తం 17 సిబ్బంది MV గోల్డెన్ లియో నౌకలో ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన పౌర సిబ్బందిని ప్రమాదంలో పడేయడం లేదా నౌకాయాన స్వేచ్ఛకు వాణిజ్యానికి ఆటంకం కలిగించడం అత్యంత గర్హనీయమైన, దీన్ని నివారించాలని మంత్రిత్వ శాఖ తన సందేశంలో పునరుద్ఘాటించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హావియర్ ఎడ్వార్డో మార్టినెజ్ అచావాస్తో సమావేశమయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా పనామాతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: We hope that your visit will further strengthen our relationship across all domains. We had met recently during the 5th India SICA ministerial meeting, which the two of us had co-chaired. Your current visit builds on the

0: momentum of high-level exchanges that we've had, and I believe that both our governments, both our leaders are very keen at deepening and widening our partnership.
1: பனாமா விதேசாங்க மந்திரி பர்யటన అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపరుస్తుందని విదేశాంగ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. టకేడా బయోఫార్మస్యూటికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తన తొలి డెంగ్యూ వ్యాక్సిన్ను దేశం ఆమోదించింది.

కోసం ఆమోదించారని, గతంలో ఎప్పుడైనా డెంగ్యూ జ్వరం సోకిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఈ టీకా ఇవ్వవచ్చునని సంస్థ పేర్కొంది. క్యూడెంగాకు ముందస్తు టీకా స్క్రీనింగ్ అవసరం లేదు. దీనివల్ల అర్హులైన వ్యక్తులు గతంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ కోసం పరీక్ష చేయించుకోకుండానే వ్యాక్సిన్ను పొందవచ్చు. పట్టణీకరణ, వాతావరణంలో మార్పులు, మారుతున్న దోమలు పెరిగే ప్రాంతాలు, జనాభా పెరుగుదల కారణంగా గత 2 దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని, ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ భారం మోస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఈ సంస్థ తెలియజేసింది. క్యూడెంగా అనేది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావలెంట్ వ్యాక్సిన్, అంటే ఇది 4 డెంగ్యూ వైరస్ సీరోటైపుల నుంచి రక్షించేందుకు రూపొందించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పుణెలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొదలైన వారు ఈ సభకు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడ రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని భాగాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో కనీసం 20 మంది మరణించారు, 100 మందికి పైగా గల్లంతైనట్లు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దీంతో ఈ టీకా 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వారి వరకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఒక శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలను విందాం. ఒకప్పుడు అన్నీ ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. మన మాట తీరు, నడవడిక అన్నీ పెద్దల పర్యవేక్షణలో ఉండేవి. ఏదైనా తప్పుగా మాట్లాడితే వెంటనే బడవల్లారా, ఏమిట్రా ఆ మాటలు అంటూ బామ్మలో, తాతయ్యలో, పెదనాన్నలో, పెద్దమ్మలో మందలించి దారిలో పెడుతూ ఉండేవారు. దాంతో మనకు తెలియకుండానే మనం మాట తీరును మార్చుకుంటూ మర్యాదగా నడుచుకునేవాళ్ళం. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు బామ్మ మాటే బంగారు బాట.

విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దేవులపల్లి సాహిత్యం సంగీతం ఎం సత్యం. అసలు సరళంగా చక్కని పదాల కూర్పుతో అల్లిన మాటలు ఎంతో హృదయంగా మనసుకు హత్తుకుంటాయి. అల్పుడెప్పుడు పలుకును ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను అన్నట్లుగా చక్కని మృదువైన స్నేహపూరితమైన సంభాషణ అందరినీ ఆకట్టుకుంటుంది. సమయానుకూలంగా భావాలను చక్కని పదాలతో సూటిగా వ్యక్తీకరించడం ఓ కళ. తనువున నాటిన ఎలుగులను అనువున ఉచ్చంగవచ్చు, అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములన్ వెడలునయ్యధిప. శరీరానికైన గాయం మంచి మందులు వేసి నయం చేసుకోవచ్చు, కానీ మాటలతో మనసుకి అయిన గాయాన్ని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాన్పలేము కదా అని విదురుడు అన్నట్లుగా కొండకొచో మాటలు మనసులని గాయపరుస్తాయి కూడా. అప్పుడిక గత్యంతరం ఇదిగో.

పిచ్చోడా, నన్ను నువ్వు చూసిన తర్వాతే ఇష్టపడ్డా, కానీ నేను నిన్ను చూడక ముందే ఇష్టపడ్డా. 91221 నెంబర్లో ఓ పసిలు ఉంది, అదేంటో కనుక్కో చూద్దా. విన్న పాట దేవదాస్ చిత్రానికి కౌసల్య పడిన చంద్రబోస్ సాహిత్యం, సంగీతం చక్రి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ఈ ఆదివారం అనగా 26వ తేదీ ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరిలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలలో కొనసాగుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

100.1 ఎఫ్ఎం గోల్డ్లో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటున్నా. మరి ఒక్కోసారి మాట్లాడవలసిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండవలసిన చోట మాట్లాడడం రెండూ అనర్థాలే సుమా. ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని పెద్దలు ప్రశ్నించకపోవడమే కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైంది. అలాగే పండిత సభలో అంతగా పాండిత్యం లేనివారు మౌనంగా ఉండటమే మంచిది. ఇలా సమయాసమయాలు పాటించే సంభాషణ ఎంతైనా ప్రశంసనీయం.

ఇలా నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో సాగిపోయే వాక్ ప్రవాహం అందరికీ ఆనందదాయకం. ఎదుటివారిని ప్రమాదంలో పడవేసే సంభాషణ చాతుర్యం అనర్థదాయకం కూడాను. కొన్ని మంచి మాటలు అందరినీ మనవాళ్ళని చేస్తే మరికొన్ని మాయమాటలు అయిన వాళ్ళందరినీ దూరం చేస్తాయి. రామాయణంలోని మందరే అందుకు పెద్ద ఉదాహరణ కదూ.

మన భారత ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఆత్మ నిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ అనే పథకం గురించిన కొన్ని వివరాలను ఈరోజు తెలుసుకుందాం. నూనెల ఉత్పత్తిని పెంచడానికి, విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గించడానికి ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. వేరుశనగ, సోయాబీన్, ఆవాలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం వంటి నూనె గింజల పంటల దిగుబడిని పెంచడానికి ప్రత్యేక దృష్టిని సారించిన ప్రభుత్వం మెరుగైన అధిక దిగుబడినిచ్చే వాతావరణాన్ని తట్టుకోగల విత్తనాలను సరఫరా చేయడం, సాగులో ఆధునిక సాంకేతికత ఉపయోగించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం, పంటల వైవిధ్యం, అంతర పంటలను ప్రోత్సహించడం ద్వారా అదనంగా నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా భారతదేశాన్ని నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించేలా చేయడం ఆశయాలుగా ఈ పథకాన్ని అమలుపరుస్తోంది. మరిన్ని వివరాలను ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లో పొందగలరు.

100.1 FM గోల్డ్లో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలను వింటున్నాం. మరిక సంభాషణ చాతుర్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందుకే మన చిన్ననాటి నుంచి పెద్దలు చెప్పిన మాటలు సద్దిమూటలుగా చక్కని దారిలో నడవడికని కొనసాగిస్తూ చక్కని సంభాషణ చాతుర్యాన్ని అలవర్చుకోవాలి. అప్పుడిక పెద్దల మాటలే బంగారు బాటలు వేస్తాయి.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో నక్కీరుడు రాజీవాక్షుల కథ శ్రీమతి వి జయలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భవిష్యత్తులో దేశంలో జరిగే ఏ పరీక్షలో కూడా పేపర్ లీకేజీ లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీక్లను నివారించేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

0: ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి దేశ యువత ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంట్ భవన్ సముదాయంలో ఈరోజు జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళ్ మిలన్ అని పిలిచే ఈ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి మోదీ సమావేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైల్లో ఉన్నారని మోదీ చెప్పారు. బాధ్యులకు వీలైనంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రధానమంత్రి సమావేశంలో తెలియజేశారు.
1: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया.
2: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
1: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है.
0: భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించినట్లు రిజిజు చెప్పారు. ప్రతి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనూ భారతీయ రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రైతుల సంక్షేమం, జాతీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఈ ఒప్పందాలన్నీ కుదిరాయని ఆయన ఉద్ఘాటించారు. పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాలను ప్రస్తావిస్తూ బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ నిర్మాణాత్మకమైన సానుకూలమైన పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దేశానికి సేవ చేయడానికి, దేశ భవిష్యత్తు కాపాడడానికి, యువత సంక్షేమం కోసం పనిచేయడానికి పార్లమెంట్ సభ్యులందరూ ఎన్నికై పార్లమెంట్కు వచ్చారని ఆయన అన్నారు. విశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ కలిసి పట్టుకట్టుగా పనిచేయాలని కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత్లో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోదీని సత్కరిస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అభినందన తీర్మానాన్ని ఆమోదించాయి. నీట్ పేపర్ లీక్ కేసుతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ నిర్వహణలో సహకరించాలని ప్రతిపక్షాలను ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో కూడా అనేక మార్లు సభాధిపతి వాయిదాలు వేశారు. కేంద్ర మంత్రులు పత్రాలను సమర్పించిన తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మాట్లాడేందుకు అనుమతించారు. నీట్ అంశంపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల గురించి ఖర్గే ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రతిపక్ష అధికార పక్షాల గందరగోళం కారణంగా ఎగువ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మరింత సమగ్రంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్ ఈరోజు కోల్కతాలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఐడియా సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 24 ఎన్నికల జిల్లాల నుంచి ఎన్నికల అధికారులు, అలాగే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నికల నిర్వాహకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, ఎన్నికల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ప్రత్యేక ఓటింగ్ ఏర్పాట్లను మరింత సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితం చేయడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సిక్కింలోని నామ్చే జిల్లా సమర్థంలో ఉన్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నామ్చి జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీశాయి. కొండ చర్యలు విరిగిపడడం వల్ల దెబ్బతిన్నట్లు భావిస్తున్న సొరంగంలో సుమారు 25 మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగోలేతో ఫోన్లో మాట్లాడారు. ఈ పరిస్థితిని, సహాయక చర్యలను ప్రధానమంత్రి సమీక్షించారు. నామ్చి జిల్లా

రంగం ఎన్హెచ్పీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సహకారంతో సహాయ చర్యలు జరుగుతున్నాయి. సిక్కిం నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ మంత్రి, ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని కూడా ఆమోదించిందని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పూణేలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ తదితరులు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశాలలోని కొన్ని భాగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరక్కల్, కర్ణాటక, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరద పరిస్థితి మరింతగా క్షీణించింది. మృతుల సంఖ్య 10కి పెరిగింది. జోర్హాట్, చరేదేవ్, దిబ్రూగఢ్, శివసాగర్, ధీమాజీ, తిన్సుఖియా, గోలాఘాట్లతో సహా రాష్ట్రంలో 16 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దీనివల్ల 3 లక్షల మందికి పైగా ప్రజా ప్రభావితమయ్యారు. 19,000కు పైగా హెక్టర్లలో పంట పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నారు. నిన్న 5 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరదల వల్ల మరణాల సంఖ్య 10కి చేరుకుంది. 101 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి 9,600 మందికి పైగా ఆశ్రయం కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర సంస్థలు 6,700 మందిని వరద ప్రాంతాల నుంచి రక్షించాయి. విశేషాలు మరొకసారి. భవిష్యత్తులో దేశంలో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.